0: మీ ఇస్మాయిల్ అఫాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

తషి తకకాయ్ ఖురా తకకాయ్ గిన్నె అది హింగ హింగా హున్న ఆరకున్నగే రా తషి తకకాయ్ గిన్నె.

0: ఎవరన్న బొలుగి రిహుమె నులిబేనితే అది మస్తు ఊమెవ్వెస్ నుమె లిబేనేమే.
1: దివేఎఫ్ఎం దివేహిన్ నాయకు నువదీహ ఎకెమ్ మెగాహెర్ట్స్.

0: రెండు అక్కడి ఫండ్ ర్యాంక్ బావరి ఉమ్మ మెసేజ్ కురాణి పిఎస్ఎంఏ ఆయన
1: మున్నా కొబ్బా కి హీ నాకె దేళ హీ యా
2: అల్హమ్దులిల్లా మున్నా రాంగళ కాలో మెంగ్ దేళ హీ యా
1: అఫనస్ దేళ హీ యా మున్నా మున్నా కొం వడామకె దక్కా ఫుంగ తహ
3: మున్నా తి హై బరకొ వెన్నా హం కమెన్ నౌ అఫన్ తి కం కోలన్న
2: తి కో దుం హౌ దై రాంగళ ఏ తి హం మున్నా ఐ కహి ఆహో హాల బలా ఫే మున్నా రకం కం కో దెన్న హెది మున్నా వరహ ఉపావే
4: ودي هيك ميجا هرتز تي في اف ام
5: مي رافيت رميزه